యాజ్ఞాకరం సర్వబలధారయు అనాది అనంతవు దివ్యని మోక్షాంపన మాతావన కన్యమరియతుమాన్గే గతహా ప్రాణ్య ఒబిగే శ్రీ కుమారయాట ఒబిన వాసస్థానయక్ వన లెస ఇస్ప్రీతు శాంతు అరమిన్ హేతుయుక్త కరది వదాలావేద అప సతుటు సిహికర్ణో తుమియగే దయాబర ఆజ్ఞావ బల అప్పటి దెన్నావు నపురువలిన్ హా అనవర్త మర్ణేన్ గెలవేమ సెలసు మెనవ మే కీదే అపగే స్వామియు జేసు క్రిసు సుహాసే ఉదిసామ అపట లెబేవా ఆమేన్.